அவசத்துணாய் வினாடி நவையாய் விழாவோ. அப்பிலாக கிந்தர ஹந்த வகன அம்திபோ பயதமாய் மே பட்டன் கண்ணி. అనే అరే ఆసాయను ఏమి దవసా కేను అనన్నే. ఓకే ఓకే తమన్న అపి ప్రార్థన కరుము నేద ఏమి దవసా అపిట లేబెన్ని కేల అపిట అపివ దకిన్న. అరే అపిలకి గిందర హందావే అంతిమ పయ గుడక హతి ఇనవ ఎకతు కరగన్న కాల్ కరుపు కీప దనిక ఎకతు కరగమ ముములెమ్మ వరకపుల బందులయ్య కథా కల అహగిని ఇన్నవలు మామని థాంక్యూ దనుష్కై అమ్మవాయి ఆదరం ఎగతుకరగానో బహుమ స్తోతి కథా కలాట ఇగవట అంపారి కమలక్క కథా కల మట కథా కరణ మోహదే కన్న పెళ్ళెన్న గిందర హంద వాహగిని హిటి ఫమిలికి ఒక్కోమ ఏవాగేమో పుతా యాగి బబాల దెన్న దమ్మికా వీరసింహ అతలు నంగిల మలెల ఒక్కోమ ఎగతుకరగిన సిందుటి కక్క హమయ్య కెలకివ జై వేవా ఆదరం ఎగతుకరగమ. ඊට පස්සේ අපි අනහදනේ WhatsApp එක පැතට අදත් සෑහෙන ලොකු ෂුව එකක් තියෙනවා. මේ ඔක්කොම කියවල ඉවර කරගන්න බැරි වෙයි කියලා හැබැයි මම try කරනවා. හරිද? කවුද මේ? Hi මම සුජීව මගේ husband අජිත්. එයාවයි අම්මවයි පුතාල දෙන්නවයි දුවල හතර දෙනවයි. ඉන්දික මල්ලිවයි. ඉගවට ටයිටනික් සලෝනිකේ තුෂාර මල්ලිවයි. වැඩ කරන අනිත් ඔක්කොමලයි. ලස්සන සින්දුවකට එකතු කරගන්න ජෝතිපාල මහත්තයාගේ සින්දුවක් අහමුයි කියලා. කමරු මුල්ල රොටි කඩේ කට්ටිය කියනවා. උතුරන්න හරියන්න ඕනි මහත්තයෝ ඉතින් ආදරෙන් එකතු කරගන්නයි. අද මානලී නන්දගේ බර්ත්ඩේ එක. එයයිනි ගම් පහ එයාට විශ් කරන්න ෆැමිලිකේ ඔක්කොම විශ් කරා කිව්වා කියලා කියන ලස්සන සින්දුවක් ඕනි කියලා ලක්ෂිකා දුලානි තමයි මෙසේජ් එක එවලා තියෙන්නේ. నిన్న అప్పీ లసన బర్త్డే విషయకాక్ దేము మానలీ నందట నేబ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే నంద. అనే ఆగి హితే తిన సితుం పెతుం బలాపురుతు ఒక్కం ఇష్టమైన నిదుక్ నీరోగి శుభోపాధిన కన్ని కెల ఆదరిని శుభపాతన. ఇగవట మాకుల గల్పొంత హంది ప్రియంత సమర వీర సపగస్కంద సెంట్రల్ లికి అసోయిక బెజకే ఆలోకం ఎకుతు కరిగిన సిందిరికాక హమీ కెలికి జాయ వేవా. సోరి నగో చూటి ధోని అతిం కాల్ లిక కెవిల్లా కెలికి మెసేజ్ కేవన్ని కౌది కియన్న దాని నే కవన్నే కవన్నే ఆదరిం ఎకుతు కరిగన్న పరిసమటి ఇన్న అమ్మై ధోని దెన్నమ హరబ నూరం పిటి ఆరియటేల సోమతిలకయ్యై ఆదిత్యవై ఆదరిని ఎకుతు కరిగన్న హాయ్ అకాపిత్ మేవిలా వేహగిన వెడో లసన సింధువ దెన్ని కెల మహరగమ న్యూ తరు ఫ్యాషన్ నికి తమై మెసేజ్ కేవల తీని బిజినెస్ ఇక సను వేవా జాయ వేవా ఆదరిని ఎకుతు కరిగన్న. సజిత సజిత గన్న సలకల బలండోని మావ అలయగన రువని లసన సింధువకిట ఎకుతు కరిగన్న మగే పుంచి పుత్తు పటియై హస్బెండ్ తుషారై అగి ఫమిలికి ఒక్కమై మగే ఫమిలికి ఒక్కమై ఎగత కరగాన్ని కేలి కేల ఒయా హరి స్వీట్ అని కేల రువిని అక్క కేన మంగాట దెక కాదరే నీతి ఆదరే నెగత కరగాన్న ఈడ పాసే కౌదు మే కొల్లా నమక్ గమక్ నెతి కెనిక్ మెసేజ్ గా కేవల తీను హాయ్ హాయ్ సుదు మెనికి అని మట బాయ్ హితునా మే సైప్రస్ లో సుజీవక్క మెసేజ్ గా కేవల తీను మట హరిటి కియవగన్న బే స్పెల్లింగ్స్ వేరది నిసా బలము ముకద్ది కేల తీని కేల హిమిటి కియవన్న భాషణంగి ఒపి తహనవా గిందర హందావ అంబలన్ తుట బమినియన్ వెల దమ్మికా కేక మెసేజ్ ఎక హస్బెండ్ వసంత పుతా మినిదు మెత్సన అమ్మ తాత వగే మెని తహను కుమై అపే జయంత్ అయ్యవై తిబ్బటి గుడి నది శకవ యాదరి నెగతు కరగన్న కివా కియన్న. ఓకే యాదరి కట్టి వేగతు కరగన్న హాయ్ హాయ్ దయ్యకే సూపర్ సెందావ సుమన్ ఎలక్ట్రానిక్స్ అంపార ప్రబోధ్ కి మెసేజ్ ఎక ఉమ్మ దిక కోనిలు నైట్ నైట్ దిన్నే దినేక దినో ఆయనే సిన్న కరేడమ మొకద నాయ గివన్న అవుత ఏమ కరదరై వీలో కవే ఉందే కమన్నే నైట్ కేలే హితాగత్తత్ హై కింద
ಆದ್ರೆ ಇವತ್ತು ಹಾಗೆ ನೀನು ಕೆಲ ಅತಿ ಅಂತಟಿ ಮಧುರಂಗಕ್ಕೆ ಏನೋ ಆದ್ರೆ ನೆಗೆದು ಕರೆಗಲ್ಲ. ಹಾಯ್ ರಂಪದ ಹೆಮ್ಮದ ಮೋಗೆ ತದಾಥ ಸದ್ಯಟ ಹಾಗೆ ಇನ್ನು ಮಮ ಪಾನದರ ಪಿನ್ ಕೊಟ್ಟುವೆ ಶ್ರೀ ಸಿರಿ ಟೈಲ್ ಶಾಪಿಂಗ್ ಇನ್ ಚಮಿಂದಯ್ಯ ಅನಿ ಒಯಾವಾಯ್ ಹಾಗೆ ಬಸ್ ಬೊಸ್ ವಾಯಿ ಹಾಗೆ ವೈಫೈ ಕಟ್ಟಿಯ ಮೈಕದ ಕಡೆಗಾನ ಬಿಸ್ನೆಸ್ ಗೆ ಸರು ಎನ್ನೋನಿ ಜಾಯವೆನ್ನೋನಿ ಗಂಪಲು ಉಮ್ಮಗಿರು ಏನು ಇಂದಿಗೆ ಸಂಜೆ ವದು ಅಲ್ಲದೇನ ದುಲೇಶ ಮನೀಷ ಕಟ್ಟಿ ಬೇಕದ ಕಡೆಗಾನ ಕೆಲಕಿನ ಓಕೆ ಆದ್ರೆ ನೆಗೆದು ಕಡೆಗಾನ ಈಡ ಭಾಸೆ ಅಪಹಟ ಸತುಟ ನಿರತುರು ಗೆನ ದಿನವ ದಹವಲ್ ದೊಲಹ ಪಹು ಎನ್ನುವ ಗಿನಿಗೆಂದರೆ ಸಿಂಧು ಅರಗಿನ ಎನ್ನುವ ತಿಸ್ತುಂ ಕೋಟಿಯಾಗ ದೇವಿಯ ನೊಬ್ಬ ರೆಕ್ಕ ದಿನವ ಅದೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಅದೇ ಮೊಮ್ಮೆ ಅಕ್ಕಲೆ ಶಾನಿ ಕವಿಲಿ ಅನ್ನ ನಂಗ ಹೆಕಿಯಾವ ಅಡು ಇಲ್ಲ ಹೆಬೈ ನಿಸಂದಸ್ನಲ್ಲಿ ಅನ್ನ ಪುಲುವಲ್ಲು ಕವಿ ಅನೇ ಮಂದಲು ಅನೇ ಮುಖವು ಮುಖವು ನಾಮ ಮುಖದೇ ಆದ್ರೆ ಲಿಯನೇವು ಅನಿಯ ಆದ್ರೆ ನೆಗೆದು ಕರೆಗಂದ ಹಲ್ ತೊಟ ತೊತ್ತಿರಿ ಪಿಟಿ ಸಂದಿತ ಅಪೇ ನೋನ ದಮ್ಮಿಕ ಇಟು ಪಾಸೆ ಭಾಷೆ ಅತಲು ನೆತ್ತಿಗೆ ಹಮೋಟಮ ಹೆಮೋ ಮೇಗತ ಕರೆಗಾನ ಕೆಲ ಮೆಸೇಜ್ ಕಾಕಿವಲ್ಲದೇನು ಅನಿ ಆದ್ರೆ ಹೆಂಗತ ಕರೆಗಾನ ಹಾಯ್ ಭಾಷೆ ನಂಗ್ಯೋ ಅದ ತಪಿ ಅವ ಹಾಗೆ ನೀನೆ ಲಸನ ಸಿಂಧುಟಿ ಕಾಕ ಹಮೈ ಕೇಳ ಸಮಾನ ಈ ತಮ್ಮ ಮೆಸೇಜ್ ಕೇವಲತೇನೆ ಓಕೆ ಆದ್ರೆ ಹೆಂಗತ ಕರೆಗಾನ ಹಾಯ್ ಭಾಷೆ ಮೆನಿಕೆ ಮಮ ವ್ಯಾಲಿ ಮರಿನ್ ಸೆನುರ ಮುಖದಿ ತಿಂಗ್ ನೆನ್ನಿ ಆದ್ರೆ ಈ ಹೊದೇ ಸಿಂಧು ಆಗ್ದೇನು ಲಸನ ಉಮ್ಮ ಗುಡಾ ಕೋನಿ ಕೆಲಕೇನು ಮಟ ಕಾಲ್ ಕೆಡಪು ಕೀಪದ ನೆಕ್ಮೆ ಹೋ ಭಾಷೆ ಮುಖದ ಮೇವಿಲಾವೆ ಕರಾನ್ನಿ ಕೇಳ ಆಯ್ತಿ ಮಮ್ಮುನಾ ಕರಾನ್ನಿ ಒಹೇಲ ಇಲ್ಲನೆ ಸಿಂಧು ಟಿಕೆದು ಇಲ್ಲ ಒಹೇಲಟು ಉಮ್ಮ ದಿದಿ ಗಿರಿಯ ಪುಪ್ಪಗಿನ ಕ್ಯಾಗ ಹನೋ ಏ ಇದ್ದ ಕಾದ್ರೇ